0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి దేవ మనోహరి రాగంలో పదవర్ణం ఖండ త్రిపుట తాళం, వాలాజీపేట వెంకటరమణ భాగవతర్ రచన.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి రేవతి రత్నస్వామి. షీ ఈజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు and on mridangam by Shri P. Jayabhaskar. Shrimati Revati begins her concert with a varnam of Valaji Peta Venkatramana Bhagavatar in Rag Devamanohari set to Khanda Triputa Taal.

0: ఇప్పుడు వినండి మాయాతీత స్వరూపిణి మాయామాళవ గౌళరాగం రూపకతాళం పొన్నయ్య పిళ్ళై రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నయ్య పిళ్ళై, మాయాతీత స్వరూపిణి ఎన్ రాగ్ మాయామాళవ గౌళ సెట్ రూపకతాళ్.

0: ఇప్పుడు సారంగ రాగంలో త్యాగరాజస్వామి కృతి నీవాడనే గాన ఖండచాపు తాళం.
1: Now listen to a composition of Thyagarajaswamy, Nee Vaadane Gaana, Enraag Saranga set to Khandachaputal.

0: ఇప్పుడు వినండి భాగేశ్వరి రాగంలో జయదేవుని అష్టపది ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు జయదేవ అష్టపది ఇన్ రాగ్ భాగేశ్వరి సెట్ టు ఆదితాళం.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో

0: శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి వింటున్నారు. వాటి సహకారం వైలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి హమీర్ కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి మానము లేదా ఆదితాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి రేవతి రత్నస్వామి. She is accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri P. Jayabhaskar. Shrimati Ratnaswami continues her concert with a composition of Tyagaraja Swami, Manamu Leda, in Rag Hamir Kalyani set to Aditaal. Oh.

0: ఇప్పుడు మోహనరాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన రారా రాజీవలోచన ఆదితాళం.
1: శ్రీమతి రత్నస్వామి కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య రారా రాజీవలోచన ఎన్ రాగ్ మోహన సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి దేవనకే పతి ఇంద్ర కానడ రాగం ఆదితాళం స్వాతి తిరునాళ్ రచన.
1: శ్రీమతి రత్నస్వామి కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్ దేవనకే పతి ఇంద్ర ఎన్ రా కానడ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal concert by Shrimati Revati Ratnaswamy. She was accompanied on violin by Shri Dwaram Satchinarayan Rao and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీమతి చల్లా ప్రభావతి, మృదంగంపై శ్రీ ధన్వాడ అనంతరావు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ విఘ్నరాజం భజే, గంభీర నాట రాగం ఆదితాండం ఖండగతి, ఊత్తకాడ్ వెంకట సుబ్బయ్య రచన.
2: Listen to a Carnatic classical vocal recital by Dr. Dwaram N.V.J. Lakshmi. She is accompanied on violin by Srimati Challa Prabhavati and on mridangam by Sri Dhanwada Anantarao. Dr. Lakshmi begins her recital with a composition of Uthukad Venkat Subbaya, Sri Vigna Rajam Bhaje, Indra Gambhira Nata, set to Adital,
3: Khandagati.

0: స్వాగతం కృష్ణ మోహనరాగం ఆదితాళం ఊత్తుక్కాడ్ వెంకట సుబ్బయ్య రచన.
1: Now listen to a composition of Uttukkad Venkat Subbaiah, Swagatam Krishna, in Rag Mohana set to Adital.

0: ఇప్పుడు వినండి అలైపాయుదే కన్నా, కన్నడ రాగం, ఆదితాళం, ఊత్తకాడ్ వెంకట సుబ్బయ్య రచన.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ఊత్తకాడ్ వెంకట సుబ్బయ్య, అలైపాయుదే కన్నా ఇన్ రాగ్ కన్నడ, సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వైలిన్ పై శ్రీమతి చల్లా ప్రభావతి, మృదంగంపై శ్రీ ధన్వాడ అనంతరావు. కార్యక్రమంలో చివరిగా వినండి కూడలూడి మనమెల్లాం, కాంబోజీ రాగంలో ఊత్తుకాడ్ వెంకట సుబ్బయ్య రచన ఆదితాళం.
1: You are listening to Ragam 24/7 DTH Anytime Indian Music. You are listening to a Carnatic classical vocal recital by Dr. Dwaram NVJ Lakshmi. She is accompanied on violin by Srimati Challa Prabhavati and on mridangam by Shri Dhanwada Anantarao. She concludes her recital with a composition of Uthakkad Venkat Subbaya, Kulaludi Manamellam, in Rag Kamboji set to Adital.

0: కర్ణాటక శాస్త్రి సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ ద్వారం ఎన్విజే లక్ష్మి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీమతి చల్లా ప్రభావతి, మృదంగంపై శ్రీ ధన్వాడ అనంతరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a classical Carnatic vocal recital by Dr. Dwaram N.V.J. Lakshmi. She was accompanied on violin by Srimati Challa Prabhavati and on mridangam by Sri Dhanwada Anantarao. This program was contributed by All India Radio Kadapa for Ragam 24/7 DTH. Anytime Indian music.